మీరు విన్న అన్నమాచార్య సంకీర్తన ఒక్కడెవ్వాడు ఊర్వికి దైవము ఆలపించినది శ్రీ వేదవ్యాస భాగవతార్. ఇప్పుడు నీకు నేను ఆదర్శ మాతలు అన్న చిన్న ప్రవచనాన్ని విశ్వయోగి చెప్పింది. నేను స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీలో చదివింది, వినిపించబోతున్నాను, శ్రద్ధగా వినండి. ఆదర్శ మాతలు. రామో విగ్రహవాన్ ధర్మ. మూర్తి భవించిన ధర్మమే శ్రీరాముడు. అట్టి శ్రీరాముని తీర్చిదిద్దిన తల్లి కౌసల్య. చిన్నారి ప్రాయంలో బలరామునికి ఎన్నో శుద్ధులు బుద్ధులు నేర్పింది కౌసల్య. సుప్రజ రామ అంటూ ప్రతి నిత్యం సుప్రభాత వేళ మానవాళిచే స్తవనీయుడైన శ్రీరాముని చంద్రుని కన్న తల్లి కౌసల్య ప్రాత స్మరణీయురాలు. రఘువంశ కులదీపకులుగా కవల్లైన లవకుశులను సర్వ విద్యాకుశలుగా రూపొందించింది సీతాదేవి. వీరమాత జిజియాబాయి శైశవంలోని శివాజీలో దైవాభిమానం, ధర్మాభిమానం, దేశాభిమానం పటిష్టంగా పాదుకొల్పింది. గాంధీజీ జనయిత్రి పుత్రీబాయి వైష్ణవ భక్తురాలు. పూర్వాచార పరాయణ నిత్యం ఆచరించే ఆరాధనలలో పుత్రీబాయి గాంధీని తన దగ్గరనే ఉంచుకునేది. ఆ విధంగా గాంధీ గారిలో దైవభక్తి, పాపభీతి అనే పవిత్ర భావాలు బాల్యంలోనే నాటుకున్నాయి. భగవాన్ సత్యసాయి జన్మకు కారకులైన శ్రీమతి ఈశ్వరాంబ అద్భుత బాలునిగా బ్రహ్మజ్ఞాని, బిడ్డల గురువు అని అందరి చేత గుర్తింపబడిన సత్యం యొక్క మాతృమూర్తి, అసాధారణ బాలుని తల్లిగా ఆమె ఏనాడు గర్వించలేదు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని సంఘ సంస్కర్తగా తీర్చిదిద్దింది అతని తల్లియే. మానవ సేవే మాధవ సేవ అని విశ్వసించి ఆచరణాత్మకంగా నిరూపించిన మహనీయుడు ఈశ్వరచంద్రునిలో దీన జన సేవాపరు పరాయణత, నిడారంభరత, స్వయం కృషి, ఉదాత్త భావ, గాంభీర్య మొదలైన గుణములు పోషించిన ఘనత అతని తల్లికే దక్కింది. ఆ విధంగా ఆమె ఆదర్శవంతమైన మాతృమూర్తి. అదండి కొన్ని ఆదర్శ మాతలు ఇక్కడ చెప్పారు. మొదటిది కౌసల్య, సీత, జిజియాబాయి, గాంధీజీ తల్లి, పుత్రీబాయి, సత్యసాయిబాబా తల్లి, శ్రీమతి ఈశ్వరాంబ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తల్లి, వీరంతా ఆదర్శ మాతలు. మీరు తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు 1 గంటసేపు 4EB వారి FM 98.1 తరంగాలపై వినగలరు. ఇంతేగాక 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, మరియు ప్రతి ఆదివారం ఉదయం కూడా 8 గంటల నుండి 1 గంటసేపు వినగలరు. తెలుగు లహరి గురించి మీ మిత్రులకు, బంధువులకు చెప్పగలరు. మీలో ఉత్సాహవంతులైన వారు మా తెలుగు లహరి టీంలో చేరమని నా కోరిక. తెలుగు లహరి బ్రిస్బేన్ తెలుగువారిది, అందరిది.
ఏ ఒక్కరిది కాదు. తెలుగు భాషను ప్రోత్సహించడమే తెలుగు లహరి ధ్యేయం. మీ సలహాలు, కామెంట్స్ను మేము స్వాగతిస్తాము. మా తెలుగు లహరి టీంలో చేరాలంటే 4EB కి ఫోన్ చేయండి. 4EB వారి ఫోన్ నెంబర్ 3240-8600. ఆ ఫోన్ నెంబరు మరొక్కసారండి, 3240-8600. ఈరోజు మీకు నేను సంతోషం గురించి నేను చదివిన మంచి మాటలు వినిపించదలిచాను. ఇవి నాకు నచ్చాయి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. సంతోషం అన్నది అతి ఎక్కువకు అతి తక్కువకు మధ్య ఉండే మజిలి. సంతోషం ఎల్లప్పుడూ సంపదతోనే ముడిపడి ఉండదు. సంతోషం తరచుగా నీకు తెలియకుండానే నువ్వు తెరిచి ఉంచిన తలుపు ద్వారానే చల్లగా ప్రవేశిస్తుంది. అంటే మన తలుపు ద్వారానే ఎప్పుడు తెరిచి ఉంచాలి. సంతోషం సీతకు ఒక చిలుక లాంటిది, దానికోసం వెంటాడితే చిక్కకుండా ఎగిరిపోతుంది. ప్రశాంతంగా కూర్చుంటే వచ్చి నీ మీద అలవోకగా వాలుతుంది. సంతోషమే ఆరోగ్యం, దిగులే జబ్బు. మీరు సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడ చెప్తున్నారు. సంతోషంగా ఉండడానికి నిర్దిష్ట కారణం లేని వారే అత్యంత సంతోష జీవులుగా కనిపిస్తారు. సంతోషాన్ని ఇచ్చేది సంపద లేదా వైభవం కాదు, ప్రశాంతమైన మనస్సు, వృత్తి మాత్రమే అని ఫేమస్ పర్సన్ థామస్ జెఫర్సన్ అన్నట్టండి. కనుక మనకు మానవుడికి సంతోషం కావాలి, మనకందరికీ సంతోషం కావాలి. మీరు సంతోషాన్ని ఎలా పొందగలరో ఇక్కడ మంచి మాటల్లో చక్కగా చెప్పారు, వాటిని పాటించండి. యు ఆర్ లిస్నింగ్ టు గ్లోబల్ డిజిటల్ ఛానల్ ప్రోగ్రామ్ ఆఫ్ తెలుగు లహరి, ప్రెజెంటెడ్ బై కామేశ్వరరావు అయ్యల రాజు ఆన్ గ్లోబల్ డిజిటల్ ఛానల్ ఆఫ్ రేడియో 4EB బ్రిస్బేన్ క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా. మీరు కామేశ్వరరావు అయ్యల రాజు మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఒక్కడే ఏకాంగ వీరుడు ఆలపించింది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఒకపరి కొకపరి వయ్యారమై ఆలపించింది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఒక్కడే దైవంబు ఉన్నతుడు ఈతడు శ్రావ్యంగా ఆలపించింది కీర్తిశేషులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.

ఈరోజు మీకు ఎప్పటిలాగా పార్థ సఖానంద గారు చెప్పినటువంటి ఒక వికాస మంత్రం వినిపించబోతున్నాను. దీని శీర్షిక అరజ్ఞానం మంచి మర్యాద. చర్చ అంటే జ్ఞాన వినిమయం, వాదన అంటే వితండవాదం, అజ్ఞానుల వివాదం. సో ఇక్కడ చర్చకు వాదనకు తేడా ఉందని చెప్తున్నారు. అరజ్ఞానం, అరజ్ఞానం అంటే సగం జ్ఞానం అన్నమాట. మనకు అసలు ఏమీ తెలియని దాన్ని ద్వేషించడమే అజ్ఞానానికి పరాకాష్ఠ. మనకు తెలియని దాన్ని తెలిసినట్లు ఎన్నడూ నటించకూడదు. అందువల్ల మనకు నిజంగా తెలిసింది కూడా అనుమానించబడుతుంది. అర కొర జ్ఞానం పట్ల జాగ్రత్త వహించాలి. అది అజ్ఞానం కంటే ప్రమాదకరం. అంటే జ్ఞానం పూర్తిగా తెలియాలి. సగం తెలిస్తే అది ప్రమాదకరం అని ఇక్కడ చెప్తున్నారు. పాపభీతి కలిగిన మూఢత్వం మరియు మూర్ఖత్వం కలిగిన అజ్ఞానం, ఈ రెండింటికంటే ప్రమాదకరం అయినవి ఈ ప్రపంచంలో లేనే లేవు. పాపభీతి కలిగిన మూఢత్వం, మూర్ఖత్వం కలిగిన అజ్ఞానం, కనుక వీటి నుంచి దూరంగా ఉండాలి. మంచి మర్యాద, మంచి స్వభావం అనేది చిన్న చిన్న త్యాగాలతోనే రూపుదిద్దుకుంటుంది. ఇంకొకరి మొహంపై చిరునవ్వును పూయించేదే ఓ మంచి పని. అంటే మంచి మర్యాదలకు నిజమైన పరీక్ష ఏమంటే ఇతరుల అమర్యాదను ఆనందంగా భరించటమే. ఎవరైనా మీకు మీ ఎడల అమర్యాదగా ప్రవర్తిస్తే దాన్ని పట్టించుకోవద్దు అని ఇక్కడ చెప్తున్నారు. మంచి మనస్సు లేనప్పుడు ఆ స్థానాన్ని అందం భర్తీ చేయలేదు. కానీ అందం లోపించినప్పుడు ఆ స్థానాన్ని మంచి మనస్సు అద్భుతంగా భర్తీ చేయగలదు. ఇక్కడ మంచి మనస్సు లేకుండా అందంగా ఉంటే లాభం లేదు, కానీ అందం లేకుండా మంచి మనస్సు ఉంటే అది చాలా మంచిది అని ఇక్కడ చెప్తున్నారు. బాహ్య శక్తి వల్ల ఓ గుడ్డు పగిలిపోతే ఓ జీవితం ముగుస్తుంది, కానీ అదే గుడ్డు లోపలి నుండి పగిలితేనేమో ఓ జీవితం మొదలవుతుంది. గొప్ప విషయాలన్నీ లోపలి నుండే మొదలు అవుతాయి. కాబట్టి రూపం కంటే గుణమే ప్రధానం. అందం ఉండేది కేవలం చర్మం లోతులోనే కదా. ఇక్కడ అందం పైపైనే, గుణం లోపల ఉంటుంది. గుణవంతులతో రెండు సమస్యలకు అవకాశం ఉంది. వారు ఇతరుల గుణాలను గుర్తించరు, కానీ తమ గుణాలను మాత్రం అందరూ గుర్తించాలని ఆరాటపడుతూ ఉంటారు. అంటే ఇక్కడ గుణవంతులు తామే గుణవంతులు, ఎదుటివారు గుణవంతులు కారు అని అంటారు. పైగా తనలో ఉన్న గుణాలను ఇతరులు గుర్తించాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇతరులు గుర్తించలేదని అనుకుంటూ ఉంటారు. అదండి ఈ వారం పార్థ సఖానంద గారు చెప్పినటువంటి
వికాస మంత్రం. అరజ్ఞానం, మంచి, మర్యాద. వచ్చే వారం మరొక వికాస మంత్రంతో మీ ముందు ఉంటాను. యు ఆర్ లిస్నింగ్ టు గ్లోబల్ డిజిటల్ ఛానల్ ప్రోగ్రామ్ ఆఫ్ తెలుగు లహరి, ప్రెజెంటెడ్ బై కామేశ్వరరావు అయ్యల రాజు ఆన్ గ్లోబల్ డిజిటల్ ఛానల్ ఆఫ్ రేడియో 4EB బ్రిస్బేన్, క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియా. డిజిటల్ ఛానల్ ఆఫ్ రేడియో 4EB బ్రిస్బేన్, క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియా.